వర్జన్ 2.0. మెగాహర్ట్స్ దివి ఎఫ్ఎం మిగడి గమిగెనిస్తేని వర్జన్ 2.0 మీ రిమిక్స్ అది కవా లవతకం ఖాసకోకెన్ కురియకెంతా షోయే షోగ దివే హిందీ అది ఇంగిరేసి లవతౌకె కవా లవతం ఎబగెనిస్తేన్ పర్ఫెక్ట్ కి ఇంగిరేసి లవకియున్ తెరియా ఎడ్ షీరాన్ కె దెహా సతార్వనాహరు నెరును ముళి దునియే మష్హూర్ వి ఇష్కి రొమాంటిక్ పోప్ లవే మీ ఏనాగె తిమ్వన ఆల్బమ్ డివైడ్ గహిమెనే ముహిము సింగల్ దే

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవె